నమో సూర్యే నమో చంద్రచంద్రే నమో రాజరాజే నమో నరేంద్రే నమో అంధకారే నమో తే తేజే నమో బృంద బృందే నమో బీజ బీజే నమో రాసం తాంసం శాంతరూపే నమో పరమ తత్వం ఆతత్వం స్వరూపే నమో యోగ యోగే నమో జ్ఞాన జ్ఞానే నమో మంత్ర మంత్రే నమో ధ్యాన ధ్యానే నమో యుద్ధ యుద్ధే నమో జ్ఞాన జ్ఞానే నమో భోజ భోజే నమో పాన పానే నమో కళా కరత నమో శాంతరూపే నమో ఇంద్రేంద్రియ అనాథం విభూతే కలంకార రూపే అలంకారణంకే నమో ఆశయాసే నమో బాంగ్ బంకే అపంగీ స్వరూపే అనంగీ అనమే తర్పంగీ తర్కాలే అనంగీ అకామే ఏక శ్రీ శాంద అజ అల అభ అభ అభూ అజూ అనాశకాశ అగంజా పంజా లఖ పఖ అకాదయాల లేఖ పేఖ అనామ అకామ అగాహ అటహ అనాథే పరమాథే అజూనీ అమూని నా రాగే నా రంగే నా రూపే నా రేఖే ఆ కర్మంగా పరమంగా గంజే ఆ లేఖే